0: पॉडकास्ट और वायरल रील्स के शोर में सोचो असली ओजी कौन है। बॉस रेट्रो इज द न्यू कूल और इंडिया का सबसे पहला ट्रेंड सेटर है अपना आकाशवाणी। वही सुकून वाली वाइब, म्यूजिक और सॉलिड इन्फो पूरे 90 सालों से नॉन स्टॉप ट्रेंडिंग। ट्यून इन करो क्योंकि लेजेंड्स कभी आउटडेटेड नहीं होते। आकाशवाणी 90 ईयर से इंडिया की ओरिजिनल आवाज।
1: ఇదొక ఆకాశవాణి జ్వాయిక ప్రోగ్రామ్కి మంచి పిన్ వచ్చి స్పై వి మెగాహెర్ట్జ్ ఎఫ్ఎం బ్యాన్ తప్పలో నా అబ్రేడు పోర్ సైన్స్ క్విట్వన్ ప్రోగ్రామ్ తర్వాత ప్రోగ్రామ్ కవ ఎం కామ్ నా విఫి కలితకిన్ చిరు ఉమా ఎచ్ఎచ్ మోర్మన్ హలోర్ కా నే గసంగి గసంగి కవ ద రఖే గర్పాంగి నే గసంగి కమ్ గా స్ంగి కవ అంగి గ వర్ల్డ్ Cultural Diversity Day dene ga sngi kawa penamrom gi ye ga sngi kawa gigi culture ro pher pher gi emha ga parthai kyong I glin sodong gi gani gre te ke de chimdo ma em thaba